ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పబల్లికి మంగళం, కొలుచు మా ఇది నిలుచు మా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4 బావైంది. ఇక్కడ మన రేడియో మొరిషస్ ఛానల్ మీద తెలుగు సన్నిధి ప్రసారం 75 నిమిషాల తెలుగు కార్యక్రమం మొదలవుతున్నది. మొత్తం ఈ ప్రసారం యొక్క శుభాంతం అంటే సాయంత్రం 5:30 వరకు మీరు మాతోనే ఉంటారని నా నమ్మకం. కార్యక్రమం యొక్క తొలి భాగం అంటే 5 వరకు మీరు కొన్ని భక్తి పాటలు, వాటితో కూడినవి, దేశ అష్టదిక్కుల్లోనున్న సాంస్కృత ఆధ్యాత్మిక విషయాల మీద ఆధారపడి విశేషమైన ప్రకటనలు, మాటలు, తప్పిమ్మటే సరిగ్గా 5 మొదలవుతుంది. ఇదే కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం సినీ పాటల మీద ఆధారపడి విశేషమైన ప్రసారం 5:30 వరకు.

శ్రోతల రమణి నాటి ప్రసారం ఈ వారం యొక్క తొలి రోజునై సోమవారం నాడు విఘ్న వినాశయకుడి యొక్క దివ్య ఆశీస్సులతోనే బ్రహ్మాండకరంగానే మీరు మొదలుపెట్టి ఉన్నారని నా యొక్క శుభ నమ్మకం.

श्रोतलारा श्री हरिहर देवस्थान सीजीएमएल तिरुमल अंटे देवस्थान वालु वार्षिक स्वामीवारी ओका सहस्र कलशाभिषेक अन्न विशेषमैन पूजलु एर्पाटु चेस्तारु। राबोये शनिवार 18వ तारीखुन ఉదయపు సమయాన 9 నుంచి 1 గంట మధ్యాహ్నం వరకు అందరూ ఆహ్వానితులే।

శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం వేళ 4:30 సమయం. మన ఈనాటి తెలుగు సన్నిధి కార్యక్రమం మీరు ఈ సమయం లైవ్గానే వినబోతున్నారు. ఇంకొకటి ప్రకటనతోనే కొనసాగిస్తున్నాం. విశేషమైన ఈ కార్యక్రమం రాబోయే శనివారం 18వ తారీఖున మరిషస్ తెలుగు మహాసభ 17వ శాఖ వాళ్ళు ఆల్మాదాగోచియ తెలుగు సాంస్కృతిక సంఘం వాళ్ళు సంయుక్తంగా వార్షిక రామభజన పూజలు జరుపుకుంటారు. ఈ విశేషమైన కార్యక్రమంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, అంటే శ్రీరామచంద్రుడి యొక్క దివ్య కృపాకటాక్షం కోసం మీరు తప్పనిసరిగా వెళ్ళి పొందుతారని ఆశిస్తున్నాను.

శ్రోతలారా, తరిగొండ వెంగమాంబ సాహిత్యములో గొప్ప కవయిత్రి, యోగిని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తురాలిగా ప్రసిద్ధి చెందాడు. ఆమె భక్తి, సాహిత్యపు సేవ, సామాజిక ధైర్యం వల్లనే తెలుగు చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని పొందాడు. గుర్తించుకోండి, వెంగమాంబ తిరుమలలో నివసిస్తూ స్వామివారిని నిత్య సేవ చేశాడు. ఆమె సమర్పించిన ముత్యాల హారతి నేటికీ కూడా తిరుమలలో ఏకాంత సేవలో సంప్రదాయంగా కొనసాగుతోంది.

ప్రియమైన శ్రోతలారా, ఇక మన తెలుగు సన్నిధి కార్యక్రమం యొక్క తొలి సంస్కృత ఆధ్యాత్మిక మీద ఆధారపడి విశేషమైన భాగం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ద్వితీయ భాగం, అంటే 5 నుంచి 5:30 వరకు సినీ పాటలపై ఆధారపడి విశేషమైన భాగం మీరు వినబోతారు. ఇక అనుకుంటున్నాను, ఈరోజు మన నాటి సాంస్కృత ఆధ్యాత్మిక భాగంలో మీరు విన్న విశేషమైన భక్తి పాటలు, ఇంకా వాటితో సంబంధించిన ఇంకా కొన్ని దేశష్ట దిక్కుల్లో జరగబోయే కొన్ని ప్రకటనలతోనే మీరు విని ఉన్నారు. ఇంకా సరిగ్గా 5 సమయం సాయంత్రం వేళ వినండి మన ఈనాటి ద్వితీయ భాగపు తొలి పాట.

అవునండి ప్రియమైన శ్రోతలారా, అంటే సాయంత్రం 4 బాబు నుంచి పులుపు మీకు అందజేసి ఉన్నాం. అంటే అనేక ధన్యవాదాలు ఎవరెవరు ప్రస్తుతపు కార్యక్రమం అంటే ప్రత్యక్షంగానే తిన్నగానే లైవ్గానే మీరు వింటున్నారు. సరే, ఈ జూలై నెల ఈ యొక్క తొలి ఈ వారపు తొలి సోమవారపు రోజున అది ఎక్కడైనా సరే బ్రహ్మాండకరంగానే దైవ అనుగ్రహాలతోనే చక్కగానే మొదలు పెట్టిన వాళ్ళందరికీ అనుకుంటున్నాను అదేవిధంగా మొత్తం వారం యొక్క శుభాంతం ఆడుతూ పాడుతూ హాయిగానే చిరునవ్వుతోనే మీరు ముగించాలి.

శ్రోతలారా, సరిగ్గా మన తెలుగు సన్నిధి కార్యక్రమం ఇక్కడ మన రేడియో మరుషస్ ఛానల్ మీద మీరు ఈ విశేషమైన వార ప్రసారం వింటున్నారు. సమయం ఇప్పుడు 5:00. చాలామంది ఈ సమయం మీరు ఆఫీసు నుంచి బయలుదేరి ఉన్నారు మీ ఇంటికి, అంటే ఈ సమయం మీరు ట్రాఫిక్లో ఉన్నారంటే ఏం పర్వాలేదు, అంటే ఓపికతోనే మీరు తప్పనిసరిగా మీ యాత్ర చక్కగానే సక్రమంగానే పూర్తి చేయాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మధురమైన స్వరాలతోనే, ఇంపైన స్వరాలతోనే కూడిన విశేషమైన మన వార ప్రసారం తెలుగు సన్నిధి.

సరే శ్రోతలారా, మన తెలుగు సన్నిధి కార్యక్రమం ఇక 5:25 ప్రసారం కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. గదియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా ఇంకా కొన్ని నిమిషాల్లో సరిగ్గా సాయంత్రం వేళ 5:30 అవుతుంది. ఇక మాతో మొత్తం శ్రద్ధపూర్వకంగా ప్రసారం విన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు సమర్పిస్తూ, ఇక దైవ అనుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దామరి. ఇంతటితోనే సమాప్తం. హరే శ్రీనివాస, జై తెలుగు తల్లి, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: రాత్రి వేళ సరిగా 7:30 అయింది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈ రాత్రి వేళ అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. మీ అజయ్ వందన 20 నిమిషాలకు మీతో ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలు. ఈ సినీ లోకంలో మీరు మునిగిపోతారని మీ ఇష్టమైన సంగీతం విందానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో.

ఎంతో అదృష్టంగా ఉంటాడు. శ్రోతలరా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మీకోసం విశేషంగా ప్రసారం అవుతున్నది. షోర్ట్ కానీ స్వీట్గా ఉంటుంది, 20 నిమిషాలు. అయితే వందన మీతో ఉంటుంది, 20 నిమిషాలు ఆనందించండి.

సంగీతం వినడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సమయం ఉంటే మంచి మంచి సంగీతం వినడం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఎటువంటి సంగీతం వినాలి, ఎటువంటి సంగీతం వింటేనే మన ఆరోగ్యం కోసం ఎంతో మంచిది.

ఈ 20 నిమిషాలు మిమ్మల్ని ఎంతర్టైన్ తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. అయితే మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.